ఫాతిమా అహ్మద్ జోరి గుల్జనా లెంగియా కుస్కిన్ గుల్వనా ఓరు లెంగియా కుస్కిన్ గుల్జనా లెంగియా కుస్కిన్ దే గుల్జనా దేనే మమ్మ చెప్తాయే గుల్జనా చెవన్ దక్కర మాయదే గుల్జనా ఓరు లెంగియా కుస్కిన్ గుల్జనా ఆవిరోన్ ఎంగేర్ సివరో మాలం నసారా క్రమాయే సోడు సండి బాబురం జా కట్టు ఊయా సెండు సండి మోటోన్ జా కట్టు ఊయా సెండు జవాన్ జా కట్టు ఊయాడా జవా ఆజి కట్టు ఊయాడా సండి జవాన్ జా కట్టు ఊయాడా మినిస్తాన్ జా కట్టు ఊయా సెండు కురాషన్ జా కట్టు ఊయా సెండు తురాలింగ్ జా కట్టు ఊయా సెండు తిరింగా కట్టుయా సెన్ను తిరిగంగా కట్టుయా సెండు సండి కరంత కట్టుయాయ ఓటు కట్టువా కడుగోనం రోటు కట్టువా రోటు కట్టుయవా గాడు కట్టువా చిదాత్ కట్టువా ఓ విష్ణుమ్ చిదాత్ కట్టువా మాలుమ్ నసారా క్రమాయే సడు శంకురేం జా కట్టుయా సెండు అగో గొంజా కట్టుయా అగో గొంజా కట్టుయా సెండు